గణేశాయ నమః అస్మద్ గురుభ్యో నమః అస్మత్ పరమ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః బ్రహ్మ మురారీ స్థిపురంతకారీ భాను శశి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు సర్వే